ఇనపతార్ జీలు కొలే బహ్ని మో పదం ప్రసాద్ సౌనగాయి వృద్ధి సిద్ధి గురు గణపతే సాష్టాంగ ఈ గారు దాచో